0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి పరమ పావన రంజని రాగంలో మేచు కృష్ణయ్యర్ రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical Veena recital by Shri Pappu Chandrasekhar. He is accompanied on Mridangam by Dr. Yella Venkateshwar Rao. Shri Chandrasekhar begins his Veena recital with a composition of Meechu Krishnayyar, Parama Pavana in Rag Ranjani, set to Aditaal.

0: ఇప్పుడు వినండి రీతిగౌడ రాగంలో శ్యామశాస్త్రి కృతి నిన్ను వినా మరి గలదా ఆదితాళం త్రిశ్రగతి.
1: You will now listen to a composition of Shyama Shastri in Rag Reeti Gowla, Ninnu Vina Marigalada, set to Adital Trishragati.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరి వింటున్నారు వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ వల్ల గుణదోషమేమి కాపీ రాగం ఖండచాపు తాళం త్యాగరాజ స్వామి కృతి
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian music. You are listening to a Carnatic classical Veena recital by Shri Pappu Chandrasekhar. He is accompanied on Mridangam by Dr. Yella Venkateshwar Rao. Continuing the concert, you will now listen to a composition of Saint Tyagaraja in Rag Kapi, Nee Valla Guna Doshamemi, set to Khanda Chaputa.

0: కార్యక్రమంలో చివరగా వినండి కాంభోజి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి రత్న కంచుక ధారిణి మిశ్ర చాపుతాళం.
1: శ్రీ పప్పు చంద్రశేఖర్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ రత్న కంచుక ధారిణి, ఏ కంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్ ఇన్ రాగ కాంభోజి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పప్పు చంద్రశేఖర్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical Veena recital by Shri Pappu Chandrasekhar. He was accompanied on Mrudangam by Dr. Yella Venkateshwar Rao. This program was contributed by Akashvani Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'd be listening to Nadaswara recital by Tirukkalar Sridurai Bharatidasan, supported on Dolu by Thiru Rameswaram B. Radhakrishnan.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో తిరుక్కల శ్రీ దొరై భారతీదాసన్ నాదస్వర వాద్య కచేరీ వింటారు. డోలు సహకారం తిరు రామేశ్వరం బి రాధాకృష్ణన్.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఎముత్తుస్వామి దీక్షితార్ కృతి ఇంద్రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్ పార్వతీపతిం.
2: కార్యక్రమంలో ముందుగా పార్వతీపతిం హంసధ్వని రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: పాపనాశం శివన్ కీర్తన విన్నారు. కరహర ప్రియ రాగం ఆదితాళం.
1: నౌ యు విల్ బి లిసనింగ్ టు త్యాగరాజ స్వామి కీర్తన పరలోక సాధనమే ఇన్ రాగ్ పూర్వీ కళ్యాణి సెట్టు ఆదితాళ్.
0: తర్వాత పరలోక సాధనమే త్యాగరాజ స్వామి కీర్తన పూర్వీ కళ్యాణి రాగం ఆదితాళం.

0: You have just listened to a Thyagaraja Swami Kirtana, Paraloka Sadhaname, in Ragpurvi Kalyani, said to Adithar.
1: Intavarku, Paraloka Sadhaname, Thyagaraja Swami Kirtana Vinaru, Purvi Kalyani Ragam, Adithalam.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are listening to Nadaswara Recital by Thirukkalar Sridurai Bharati Dasan.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో తిరుక్కల శ్రీ దొరై భారతీదాసన్ గారి నాదస్వర వాచక చర్య వింటున్నారు.
0: నౌ యుల్ బి లిజనింగ్ టు శ్రీ రఘువర ప్రమేయం ఇన్ రాగ్ కాంబోజీ సెట్ టు ఆదితాళ్.
1: తర్వాత శ్రీ రఘువర ప్రమేయం కాంబోజీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వీణావాద్య గోష్ఠి వింటారు. పాల్గొంటున్న కళాకారులు శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ, డాక్టర్ టి పద్మిని, డాక్టర్ ఎన్ కృష్ణవేణి, డాక్టర్ రామవరపు మాధురీదేవి, శ్రీమతి పప్పు పద్మా రవిశంకర్. వాద్యసకారం మృదంగంపై శ్రీ మంగళగిరి శ్రీధర్, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్. నిర్వహణ శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ.
4: లిసన్ టు ఎ కర్ణాటక ఇన్స్ట్రుమెంటల్ ఎన్సెంబుల్ ఆఫ్ వీణాస్. ది ఆర్టిస్ట్స్ ఆర్ శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ, డాక్టర్ టి పద్మిని, డాక్టర్ ఎన్ కృష్ణవేణి, డాక్టర్ రామవరపు మాధురేవి అండ్ శ్రీమతి పప్పు పద్మా రవిశంకర్. దే ఆర్ అకంపనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ మంగళగిరి శ్రీధర్ అండ్ ఆన్ మోర్సింగ్ బై శ్రీ జి వెంకటేష్, కండక్టెడ్ బై శ్రీమతి మల్లాప్రగడ జోగులాంబ.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ రఘుకులమందు బుట్టి, హంసధ్వని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: The ensemble begins with a composition of Saint Tyagaraja in Rag Hamsadhvani, Shri Raghukulamandu Butti, set to Aditaal.

0: ఇప్పుడు వినండి శ్రీ శంకర గురువరం నాగస్వరావళి రాగం రూపకతాళం మహావైద్యనాథ అయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ మహావైద్యనాథ అయ్యర్ ఇన్ రాగ్ నాగస్వరావళి శ్రీ శంకర గురువరం సెట్ టు రూపకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీరంజని రాగంలో త్యాగరాజ స్వామి కృతి మారుబల్కకున్న వేమిరా అది తాళం.
1: The ensemble concludes with a composition of Saint Thyagaraja in Rag Srirajani, Marubalka Kunna Vemira, set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వీణావాద్య గోష్ఠి విన్నారు. పాల్గొన్న కళాకారులు శ్రీమతి మల్లాప్రగడ జోగులమ్మ, డాక్టర్ టి పద్మిని, డాక్టర్ ఎన్ కృష్ణవేణి, డాక్టర్ రామవరపు మాధురీదేవి, శ్రీమతి పప్పు పద్మ రవిశంకర్. వాద్య సహకారం మృదంగంపై శ్రీ మంగళగిరి శ్రీధర్, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్. నిర్వహణ శ్రీమతి మల్లాప్రగడ జోగులంబ.
1: You were listening to a Karnataka classical ensemble of veenas. The artists were Srimati Malla Pragada Jogulamba, Dr. T. Padmini, Dr. N. Krishnaveni, Dr. Ramavarapu Mathuri Devi, and Srimati Pappu Padma Ravishankar. They were accompanied on Murdangam by Sri Mangalagiri Sridhar and on Morsing by Sri G. Venkatesh, conducted by Srimati Malla Pragada Jogulamba.
2: భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.